ఖండనం మునేంద్ర సంతరంజనం సురారి బృంద భంజనం మనోజ వైరి వందితం అజాతి దేవ సేవితం విశుద్ధ బోధ విగ్రహం సమస్త దోషణాపహం నమామి ఇందిరాపతిం సుఖాకరం సతాంగతిం భజే సశక్తి సానుజం శచీపతే ప్రియానుజం పదంగ్రి మూలయే నరా భజంతి హే నమత్సర పతంతి నో భవర్ణమే వితర్క వీచి సంకులే వివిక్తవాసినా సదా భజంతి ముక్తయే ముదా నిరస్య ఇంద్రియాదికం ప్రయాంతి తే గతిం స్వకం తమేక